0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్రక చేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిహెచ్ సన్యాసిరావు, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్. కార్యక్రమంలో ముందుగా వినండి నిన్నే భజన సేయు వాడను, నాటరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: Listen to a Carnatic classical vocal recital by Shrimati B. Indira Kameshwar Rao. She is accompanied on violin by Shri C.H. Sanyasi Rao, on Mardangam by Shri Vankaila Venkata Ramanamurthy, and on Morsing by Shri G. Venkatesh. Shrimati Indira Kameshwar Rao begins her vocal recital with Ninne Bhajana Seyu Vadanu, a composition of Saint Tyagaraja in Ragnata, set to Aditala.

0: ఇప్పుడు వినండి ఖమాస్ రాగంలో త్యాగరాజస్వామి కృతి సీతాపతే ఆదితాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ ఖమాస్ సీతాపతే, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి ఊర్మిక రాగంలో పల్లవి శేషయ్య రచన ఎంతని విన్న వింతురా ఆదితాళం త్రిశ్రనడ.
1: You will now listen to a composition of Pallavi Seshayyar in rag Urmika, Yentani Vinna Vintura, set to Aditaal Trishranada.

0: ఊర్మిక రాగంలో పల్లవి శేషయ్యర్ రచన విన్నారు.
1: దట్ వాజ్ అ కాంపోజిషన్ ఆఫ్ పల్లవి శేషయ్యర్ ఇన్ రాగ్ ఊర్మిక.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిహెచ్ సన్యాసిరావు, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్.
1: You were listening to a Carnatic classical vocal recital by Srimati B. Indira Kameshwar Rao. She was accompanied on violin by Shri C. H. Sanyasi Rao, on Murdangam by Shri Vankaila Venkata Ramana Murthy, and on Morsing by Shri G. Venkatesh.
0: Meeru vintunnaru Bharatiya Shastriya Sangeetanni Nirantaram meeku andinche Pratyeka Sangeeta Sravanti Ragam. Karnataka Shastriya Sangeeta Karyakramamlo ippudu Nilaya Vidvamsula Vadya Goshti.
1: This is Ragam 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Carnatic instrumental ensemble presented by staff artists of All India Radio.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్ ప్రెజెంటెడ్ బై స్టాఫ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you would be listening to a Veena recital by Karai Kudusri Sambasiva Ayer, supported on Rudangam by Karai Kudusri Muthu Ayer.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti Inati Karnataka Sangeetha Karyakramamlo కరైకుడి శ్రీ సాంబశివ అయ్యర్ వీణావాచక చేరి వింటారు. మృదంగ సహకారం కరైకుడి శ్రీ ముతు అయ్యర్.
1: ఫస్ట్ లిజన్ టు ఎప్పులియార్ తురస్వామి అయ్యర్ కృతి సరసీరుహ ఇన్ రాగ్నాడ సెట్టు ఆదితాళ్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మాలతి పద్మనాభరావు గారి గాత్ర సంగీతం వింటారు. ప్రక్కవాద్యాలు వైలెన్ శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం శ్రీ నేమాని సోమయాజులు.
2: లిసన్ టు అ కర్ణాటిక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి మాలతి పద్మనాభరావు. అకంపనింగ్ హర్ ఆన్ ద వైలెన్ ఈ శ్రీ ఎం సూర్యదీప్తి, ఆన్ ద మృదంగం శ్రీ నేమాని సోమయాజులు.
3: కార్యక్రమంలో ముందుగా శరణు సిద్ధి వినాయక, సౌరాష్ట్ర రాగం, మిశ్రచాపుతాళం, పురంధరదాసు రచన.
2: Srimati Malati Padmanabha Rao begins her vocal recital with a composition of Purandaradasu, Charanu Siddhi Vinayaka, in Rag Saurashtra, set to Misra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా విందాము ఆనందామృత వర్షిణి. అమృత వర్షిణి రాగం ఆదితాళం దీక్షతార్ కృతి.
1: శ్రీమతి మాలతి పద్మనాభరావు కంక్లూడ్స్ వోకల్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఆనందామృత వర్షిణి ఇన్ రాగ్ అమృత వర్షిణి సెట్టు ఆదితాళం.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మాలతి పద్మనాభరావు గారి గాత్ర సంగీతం విన్నారు. ప్రక్కవాద్యాలు వయలిన్ శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం శ్రీ నేమాని సోమయాజులు.
1: దట్ వాస్ ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి మాలతి పద్మనాభరావు. షీ వాస్ అకంపనీడ్ ఆన్ ద వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి, ఆన్ ద మృదంగం శ్రీ నేమాని సోమయాజులు.
0: కార్యక్రమంలో ఇప్పుడు కెఎస్ వెంకట్రామయ్యర్ వయలిన్ వాద్యం వింటారు. వయలిన్ సహకారం శ్రీ వి త్యాగరాజన్, మృదంగం శ్రీ పాల్గాట్ టిఎస్ మణి అయ్యర్.
1: లిసన్ టు అ కర్ణాటిక్ క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ కెఎస్ వెంకట్రామయ్యర్. లెండింగ్ ద సపోర్టింగ్ వయలిన్ ఇస్ శ్రీ వి త్యాగరాజన్. అకంపనీయింగ్ దెమ్ ఆన్ ద మృదంగం ఇస్ శ్రీ పాల్గాట్ టిఎస్ మణి అయ్యర్.
0: కార్యక్రమంలో ముందుగా ఏ మానతి విచ్చేవో సెహానా రాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తనం.
1: శ్రీ కెఎస్ వెంకట్రామయ్యర్ ప్రెజెంట్స్ అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. ఏ మానతిచ్చేవో ఇన్ రాగ్ సెహనా, సెట్టు రూపక్తాళం.

0: కార్యక్రమంలో చివరిగా మరి వేరే గతి ఎవరమ్మ ఆనంద భైరవిరాగం మిశ్రచాపుతాళం శ్యామశాస్త్రి రచన
1: శ్రీ కేఎస్ వెంకట్రామయ్యర్ కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి మరి వేరే గతి ఎవరమ్మ ఇన్ రాగ్ ఆనంద భైరవి సెట్ టు మిశ్రచాపుతాళం.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కేఎస్ వెంకటరామయ్యర్ వైలిన్ వాద్యం విన్నారు. వైలిన్ సహకారం శ్రీ వి త్యాగరాజన్, మృదంగం శ్రీ పాల్గాటు టిఎస్ మణి అయ్యర్.
1: దట్ వాస్ ఎ కర్ణాటిక్ క్లాసికల్ వైలిన్ రిసైటల్ బై శ్రీ కేఎస్ వెంకటరామయ్యర్. లెండింగ్ ద సపోర్టింగ్ వైలిన్ ఇస్ శ్రీ వి త్యాగరాజన్. అకంపనింగ్ దెమ్ ఆన్ ద మృదంగం ఇస్ శ్రీ పాల్ఘాట్ టిఎస్ మణి అయ్యర్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.